0: గోళా చతుర ఏక పేరైనా యా గోళా బోల్లా యా చతుర బోల్లా గా
1: యొక్క చతురన్నా.

0: గారే గారే
1: గారబడే
0: గారే గారే
1: ఏ సూరు బదల
0: గారే గారే
1: ఏ అమ్మక బట్ట
0: గారే గారే
1: ఏ సూరు కిదరది ఏ సూరు ఎన్నాయా అదు ఏ ఏ కచతుర నార అమచో